0: సహస్రనామ తత్తుల్యం
1: సహస్రనామ తత్తుల్యం
0: రామనామ వరాననే
1: రామనామ వరాననే
0: ఇతి శ్రీ బుధ కౌశిక విరచితం
1: ఇతి శ్రీ బుధ కౌశిక విరచితం
0: శ్రీరామ రక్షా స్తోత్రం సంపూర్ణం
1: శ్రీరామ రక్షా స్తోత్రం సంపూర్ణం
0: శ్రీ సీతారామచంద్రార్పణమస్తు
1: శ్రీ సీతారామచంద్రార్పణమస్తు
2: राम रक्षा स्तोत्र पठनम अभवत् श्वः पुनर्मिलामः शांति मंत्रम उक्त्वा अद्यतन कार्यक्रमं समापयामः दुर्जनः सज्जनो भूयात्।

బదుకు జటకా బండి, బదుకు జటకా బండి, విధి ఆదర సాహేబా. బదుకు జటకా బండి, విధి అదర సాహేబా. కుదురని అవను పేదంత పయనిగను, కుదురని అవను పేదంత పయనిగను, మధువెగో మసణకో గెంద కడెగోడు.